గుండ్లపై మగెదెను అను ఉదయమెంతదివా జీవితే వస్తంతే నగిన తురుదసంతే.